బృహస్పతి దస్వస్తులే పచ్చిపావేగ్ వస్తుకాన్ బోడ్కువేగ్ పీనా దే దస్ పీరలతో మూడకరే జ్యేష్ఠా కృష్ణ కమలక ప్రమిట సర్వసోతాహుమన్వుఠా జ్యేష్ఠన పునఃకుమనాయా సర్వసోనా నిద్రపాయా గంసావప్ని దేరా కాద్భిద్ వర్తే ఆనంద ఉల్లాస్వ अपनी अमान कछबार स्वाले अज्ञानी मन रोस करे अपने प्रति तापी खोवे बौरस का विश्वास न होवे जिसके बस से सागे रखे प्रभु किया के माने मत है उसे तो गुण करे नहाल नानक साहिब सदा दयाल अनक पात माय के हे सब हो जान ने बिरखी छाय सो रंग लावे ओ बिन सह ओ मन पछतावे ज्योतिष सुचरण हार लपट रहते दार बटाओ सुझ लाभ ने तक हाथ नया वैके

తాకిమాకైనదాయ నానగ్రహ సర్వసుమాయ ప్రభక్సం దీనదయాల పదోచసదా కృపాల నాథనా గోవింద గోపాల సర్వకటాకరత ప్రతిపాల్ ఆర్భుర కారణకర్త భోజనగ ప్రాణదాపాయమనీచరణ సర్వ్యా కుంటముఖత ముఖపాయక నమకరకే గుణగాయనిక రాయ పోగబడే ఎరకే నామకి కథామన పాయవో పూజన కాపుర సంగీత రసన దప్తి హర నీత పల్లీ

ప్రభుసోయ్ ఓ తనవంతు కొలవంత పతవంత జీవన్ ముక్త జసృదయ భగవంత తన్న తన్న తన జన ఆయా దుప్రసాస జగత్

సద్దే నమో రాజేశ్వరం పరం హృదే నమో శాస్త్రభానే నమో అష్టర్భానే నమో పరమ జ్ఞాత నమో లోకమాత అపేక్షీయ పరమీ అపో గీ భుగతే నమో జోగ్ జోగేశ్వరం పరం జగతే నమో నిత నారాయణే క్రూరు కర్మే నమో ప్రేత ప్రియ దేవి సుతరమే నమో రోగర్త నమో రాగ్ రూపే నమో శాహం నమో పూపే నమో దాన్ దానే నమో మానమానే నమో రోగ రోగే నమో సంసనానే నమో మంత్రమంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్టష్టే నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద్ సర్వం పరిణాసి అనుపే రూపే స్మస్వల్ నివాసి సదా సిద్ధాభృతాభృతకర్త అదూర్దర్దం అగం ఊకర్త పరం పరం పరమేశ్వరం ప్రవోషపాలం సదా సర్వదా సిద్ధాత దయాలం అశీతీయేదీయనామంగ కామం సమస్తపరాజీ సమస్తస్థామం తేరాజోర్ చాచరీ షంద్ జలే హ థలే హ పీత పే హ ప్రభు హ జూ హ దేశ పేశ భుజంగ ప్రయాద షంద్ అగద్య బాధే నందీ స్వరూపే నమో సర్వానే సమస్తి నిధాన్య నమస్వం నృణాతే నమస్వం ప్రమాతే నమస్తమంగ గంజే నమస్తమంగ పంజే నమస్తమంగ కాలే నమస్తమంగ పాలే నమో సర్వదేశే నమో సర్వేశే నమో రాజరాజే నమో సాజే నమో షాహే నమో మామాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వీతం నమో సర్వజ్ఞానం నమో ప్రమతాం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వగృశ్యం నమో సర్వరంగే సర్వంగీ అరంగే నమో జీవ జీవం నమో బీజ బీజే ఖిజే బిజే సమస్తం ప్రసిజే కృపాలం స్వరూపే కుకర్మం ప్రణాసి సదా సర్వదారిత సిద్ధం నివాసీ చర్పట శాంత త్వ ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అఖల జోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల ధర్మ కర్మం సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం తరాణం సర్వ పుగత సర్వం జోగతా.